శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మనైనాటి తెలుగు కార్యక్రమం ఈ సమయాన మొదలవుతున్నది. ఆన్ రేడియో అంటే ఆర్ఎం త్రీ అంటే తొలి రాగాలు. So ladies and gentlemen, kshanala kritame, that was my good friend Sundaram, Tamil karyakramani muginchi ee shubha samayana from 8 to 9, that will be mana tuli ragalu patala prayanam. So sit back, enjoy the good music, ikkada maatone undandi. It's all happening on 94, 95.6 and 98.2 megahertz.

అందరికీ ఇంకొకసారి శుభోదయం. మోమ్ సినిమా నుండి ఎంతో మధురమైన మీకు నచ్చేది పాట ఓ సోనా. That's a mixture of prema, bhavodvegam, madhuramaina sangeetam kalisina ee paata. Mee hrudayanni taakutunnadi kadu ee shubha samayana. So relax, enjoy the good morning here. Here we go for you, O Sona.

అవునండి ప్రియమైన శ్రోతలారా, హోపింగ్ దట్ యూర్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ అవుట్ దేర్. మీకోరకే, మీకోసమే ఈ శుభ ఉదయాన చేరి ఉన్నాను. మన పాటల భాండారం నుంచి ఎన్నుకున్న చక్కనైనవి పాటలు మీకే అంకితం చేయడానికి. సో ఆల్ ఆఫ్ యూ ఎవరెవరు జాయిన్ చేయాలి, ఇంకా త్వరగా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ విత్ యూ హోస్ట్, విత్ యూ ఫ్రెండ్ రాజేంద్ర.

That's it, ladies and gentlemen. It's all about smiling. No worries. Alane yoka gift ga maku vachindi jeevitam. జీవితం అనేది ప్రతిరోజు ఒక కొత్త కథ చెప్పేది ఒక అందమైన ప్రయాణం కదా. కొన్ని క్షణాలు నవ్విస్తాయి, కొన్ని క్షణాలు నేర్పిస్తాయి, కానీ ప్రతి అనుభవం మనల్ని ఇంకా బలంగా మార్చుతుంది. సో కీప్ స్మైలింగ్ అండ్

ఆల్రెడీ మనం చేరి ఉన్నాం. ఇదే మే నెల యొక్క 17వ తారీఖు వరకు ఇంచుమించుగా చెప్పవచ్చు. ఇదే మేల యొక్క అర్ధభాగం వరకు చేరి ఉన్నాం. కొన్ని వారాల రోజుల క్రితమే మనం ఇదే కొత్త నెలలో అడుగులు వేసి ఇంకా ఇదే నెల యొక్క హాఫ్ వే మనం చేరి, అలానే అదే ప్రేమ మిమ్మల్ని మీ ముందుకు అదే ఇవ్వటానికి పంచిపెడటానికి చేరి ఈ ఉదయాన్న మన తొలి రాగాలు కార్యక్రమం మూల

రైట్లీ చెప్పి ఉన్న మాట కొన్ని పాటలు కేవలం సంగీతం కాదు అది ఒక అనుభూతి ఇప్పుడు మన తెలుగు గర్వంగా ప్రపంచానికి పరిచయమైన ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఈ చక్కనైన పాట మీకోసం అమ్మ ప్రేమను అనుబంధాలను మన సంస్కృతిని ఎంతో అందంగా చెప్పే ఈ మధురమైన పాట

మనం చెప్పవచ్చు ఇక్కడ చెవులకు విందు పండగ ఇక్కడ మన తాల్ ఎఫ్ఎం అంటే మరొకండి ఆర్ఎం త్రీ రేడియో ఛానల్ మీద. So ladies and gentlemen, 94, 95.6 and 98.2 are the same frequencies and the same number. Meeru kuda mee dedications maaku pampalante always on 5789 3663.

లేడీస్ అండ్ జెంటల్మెన్, ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని అందమైన అనుభూతి. మనసు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే ప్రతి పాటల్లో వాళ్ళే కనిపిస్తారు. ప్రతి సంగీతం, ప్రతి మాటలో, ప్రతి తాళములో వాళ్ళ జ్ఞాపకమే అవుతుంది.

ఈ పాట విశేషంగా డెడికేట్ చేస్తున్నాం టు హోల్ పొలుడు ఫ్యామిలీ ఆఫ్ హైలెన్స్, టు విజయ్, టు వాషిని, టు రియాంజ్ అండ్ రివాంష్. అండ్ ఆల్సో ఈ పాట గోజ్ అవుట్ టు అమ్మగారు వేద అండ్ టు ఆల్ అవర్ స్వీట్ లిసనర్స్ అవుట్ దేర్.

That's it, ladies and gentlemen. Ide prati u dayam ka sandesham ga kutta ashalatone tisukuni vastundi. And just to forget ninnati badhalanu marachipo ante ee roju chirunavvutone modalu pettukovali. నవ్వుతూనే ఉండండి, ఎందుకంటే జీవితానికి అదే అందం. మంచి సంగీతం, మంచి ఆలోచనలు, మంచి మనస్సులు, అవి ఉంటే ప్రతిరోజు స్పెషల్గా అవుతుంది.

0: సో చెప్పండి, అక్కడ మీ ప్రాంతములో మీ గ్రామములో కలం ఎలా ఉన్నది? వినబడుతున్నది కొన్ని కొన్ని గ్రామాలలో చినుకులు వానలు పడుతున్నాయి. అండ్ బయట వాన, ఇంకా చెవుల్లో మధురమైన సంగీతం. వావ్, వాట్ ఎ మిక్స్ కాంబినేషన్! మంచి సంగీతం వినడం అంటే మనస్సుకి ఒక ప్రత్యేకమైన హాయిలా ఉంటుంది. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు ది గుడ్ మ్యూజిక్ ఇక్కడ మన ఆర్ఎం 3 రేడియో ఛానల్ మీద.
1: అవకాశం చూసుకుని సావాసం పంచమని

దట్స్ అబౌట్ ఎవరినైనా మీరు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నప్పుడు అలా కొన్ని మాటలు వాళ్ళ జ్ఞాపకాలకు ఇంకా దగ్గర చేస్తుంది. మాట్లాడలేని భావాలతో సంగీతం ఎంతో అందంగా చెబుతుంది.

హోపింగ్ దాట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరు మన ఈనాటి కార్యక్రమం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దిస్ వన్ ఇన్ ద వాయిసెస్ ఆఫ్ ఆర్ పి పట్నాయక్ అండ్ ఉషా.

That was the really, ladies and gentlemen, nice to having you Manainati live prasaramlone inka konni nimishalo. Manainati karyakramam poorthi avutundi kuda. Prathi oka shubharambhaniki tappani sariga oka shubhantam untundi kadu. So it's sweetest Sunday to all of you and bandhu mitrulato kutumba sabhyulato chakkagani quality time enjoy cheyandi. దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. హావ్ ఎ